అసులభ మధుమయన మృదు కుసుమదళం ఈనా అనుదిన మదిలురు సహృదయ మణి సలభం అసులభ మధుమయన మృదు కుసుమదళం ఈనా అనుదిన మదిలురు సహృదయ మణి సలభం.